0: రంగం రెడీ మీరు ఎవరెస్ట్
1: లహదుర్ గజబ్ కా ఆఫర్ ఆయో లహదుర్ గజబ్ కా ఆఫర్ ఆయో కొసేని బేకరీ ర బిఎన్ ఫుడ్ ట్రక్ కో ఫేస్బుక్ పేజ్ ఫాలో లైక్ షేర్ గర్నుస్ 50 కార్టూన్ పురస్కార్ జిత్నుస్ లో లో లో గోజీవాడ మొబైల్ ఝిక్కి హాల్నుస్ అని కొసేని బేకరీ ర బిఎన్ ఫుడ్ కో పేజ్ ఫాలో గర్నుస్ పురస్కార్ జిత్నుస్ భయంకర మజా
2: సంచాలక్ నరేష్ కుమార్ శ్రేష్ఠ
3: ঘাসে কাটা টিকে ঘাসে পাতে মা টিকে ঘাসে পাতে মা মায়া ভয় টটপটি দিন ছো হাতে মা
4: নমস্কার ম গায়িকা মান্ডবী ত্রিপাঠী তপহরু সুন্দর হুনছ রেডিও মধ্যপশ্চিম এফএম 91.4 মেগাহার্টজ